శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖములు పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన ఆ రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు ఈ దశమైన వాకంలో. సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము. మా బుద్ధి ఎందుకుంది? శివుణ్ణి పట్టుకోవడానికి, ప్రపంచం పట్టుకోవడానికి కాదు. కేవలం రుద్రాయ, రుద్రాయ ఏవ, రుద్రుని పట్టుకోవడానికే మతిం భరామహే. భరామహే అంటే భరిస్తూ ఉన్నాము, పట్టుకుంటున్నాము అని. మామూలుగా కాదు, ప్రభరామహే, బాగా పట్టుకుంటున్నాం, ప్రకృష్టంగా అని అర్థం. అంటే బుద్ధిని ఎలా పట్టుకోవాలి? పూర్ణంగా శివుణ్ణి పట్టుకోవాలి. అందుకోసమే, శివుని కోసమే బుద్ధిని పట్టుకోవాలి. దీన్నే ధీమహి అంటున్నాం వేదంలో. బుద్ధిని పట్టుకోవడమేనండి నమస్కారం అంటే. రుద్రాయ ప్రభరామహే మతిం అంటేనే నమో రుద్రాయ అని అర్థం. బుద్ధిని పట్టుకోవడమే ముఖ్యం. శివుణ్ణి పట్టుకోవడం అంటే బుద్ధితో పట్టుకుంటున్నాం, ప్రభరామహే బాగా అని. అంటే బుద్ధిలో పుట్టే ప్రతి ఆలోచనతో శివుణ్ణే పట్టుకోవాలి. ఈ విషయమే పురుషోత్తమును మీ ఇది బుద్ధి బుద్ధి అన్నారు ప్రహ్లాదుడు వారు. నీ బుద్ధి పురుషోత్తముడి మీదకి వెళ్ళినప్పుడే అది బుద్ధవుతుంది, బుద్ధవుతుందయ్యా అని. అందుకు ఇమాం మతిం, అది విశేషం. ఈ మతి ప్రభరామహే, నీ ఆలోచన, నీ భావన, నీ చింతన, నీ ధ్యానం మొత్తం కలిపి మతి. ఆ మతితో పట్టుకో పరమేశ్వరుణ్ణి ఎంత గొప్పగా చెప్పారు. అందుకు ప్రభరామహే మతిం అనేది బుద్ధి యోగం, భక్తి యోగం. దీన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మతిని ఆయనకు సమర్పించడం చెప్పారు. అలా సమర్పిస్తే ఏమొస్తున్నది అంటే, యథాన శమస ద్విపదే చతుష్పదే. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుణ్ణి మా బుద్ధితో పట్టుకుంటే మా రెండు కాళ్ళ వాళ్ళు, మా నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉంటారన్నాడు. మా రెండు కాళ్ళ వాళ్ళు అంటే నాతో సంబంధం ఉన్నటువంటి వారు, మానవ కోటి అంతా క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి. మనకొక నెపము, ఒక నింద ఉంది. ఏమిటంటే, భారతీయ మతం వైయక్తిక మోక్షమే కోరుకుంటుంది అని అంటూ ఉంటారు తెలియని వాళ్ళు. కాదయ్యా, లోకక్షేమం కోరుకుంటున్న ఈ మతం కన్నా గొప్ప మతం మరొకట్లేదు. సమస్త లోకక్షేమం కోరుకునే మతం. అందుకే ద్విపదే చతుష్పదే, రెండు కాళ్ళ వాళ్ళు, నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. ఎప్పుడు సుఖంగా ఉంటారు? ప్రభరామహేమతి, ఈశ్వరుడి వైపు బుద్ధి పెడితే ఇవన్నీ సుఖంగా ఉంటాయి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, నేను ఉన్న గ్రామమునందు. గ్రామము అంటే స్థలము, సమూహము అని అర్థం. నేను ఏ సమూహంలో బ్రతుకుతున్నానో ఆ సమూహంలో ఉన్న విశ్వం. విశ్వం అంటే చరాచరాత్మకమైనది. నేను చూస్తున్నది, నేను వింటున్నది, నాతో ఉంటున్నది, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పుష్టం అనాతురం. చాలా గొప్ప మాట. పుష్టి కలిగి ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఈ గ్రామమునందు ఉన్న విశ్వము, ఇలా అనుకుని ప్రతి గ్రామంలో ఎవడైనా నమస్కరించుకుంటే ఆ గ్రామంలో పీడలు ఉండవు, పుష్టికి లోటు ఉండదు. అన్ని పుష్టులు ఉంటాయి. ఆ ఊర్లో ధన పుష్టి ఉంటుంది, ధాన్య పుష్టి ఉంటుంది, జ్ఞాన పుష్టి ఉంటుంది, విద్యా పుష్టి ఉంటుంది, సర్వపుష్టులు, గృహారామ క్షేత్ర పుష్టులు ఉంటాయి. పీడలు ఉండవు, రోగాలు ఉండవు. ఎలాగూ ప్రభరామహే మతిం, రుద్రుని మీద బుద్ధి కలిగి ఉంటే. ఈ విధంగా మనం భావించినప్పుడు, అందుకే పురాణం చెప్తోంది, రుద్రాధ్యాయి వసేద్యత్ర, అంటే రుద్రాధ్యాయ జపం చేసేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ, గ్రామేపి నగరేపి వా, వాడున్న గ్రామం కానీ నగరం కానీ అక్కడ, నతత్ర క్షుత్పిపాసాది వ్యాధిర్భయం, అక్కడ క్షుత్పిపాసలు, వ్యాధి, దరిద్రము మొదలైన బాధలు ఉండవు అని పురాణం చెప్తున్నదండి. అందుకే ఈ దేశానికి క్షేమం కావాలంటే రుద్రాన్ని అధ్యయనం చేయించాలి. దానికి యోగ్యమైనటువంటి ఉపనయనాది సంస్కారములు పొందినటువంటి వారు దానికై వినియోగింపబడి
కనీసం వేదమంతా నేర్చుకోగలేకపోయినా ఈ రుద్రాధ్యాయం పురుష సూక్త శ్రీసూక్తము నేర్చుకుని నిత్యం దేశక్షేమం కోసం తపన పడితే తప్పకుండా ఈ దేశంలో పుష్టి ఉంటుంది, పీడలు లేకుండా ఉంటాయి. అలా చెయ్యమని వేడుకుంటున్నాం. అటువంటి సంస్కార సంపన్నులందరికీ కూడా, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, పౌర పురోహిత వర్గం ఉన్నారు, పూజారి వర్గం ఉన్నారు, చాలా సంతోషం. ఎవరిని ఏది అనడం నాకు ఉద్దేశం కాదు, కానీ దేశం బాగుండాలనే ఆశ కొద్దీ వాళ్ళకు చేసే విన్నపం ఏమిటంటే, కేవలం వృత్తిగా వీటిని వినియోగించడమే కాకుండా దేశం కోసం మీరు ఎప్పుడైనా దీన్ని వినియోగించారా అని ప్రశ్నించుకొని దానికోసం వినియోగించండి విన్నవించుకుంటున్నాం. శూన్యమాసాలు వచ్చినప్పుడు ఏ ముహూర్తాలు ఉండవు, ఏవి ఉండవు. కనీసం ఆ 40 రోజులు దీక్ష పెట్టుకునేనా దేశ రక్షణ కోసం అని చేయగలిగితే ఎంతో సంతోషం. అందుకు నిత్యం సంధ్యావందనాది కృత్యాలు చేసుకుని రుద్రం చేస్తే అది చాలు. అలా చెయ్యమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎంత వ్యాఖ్యానించుకున్నా వ్యాఖ్యానానికి అందని శక్తి ఉంది రుద్రంలో. అందుకే అనేక మంత్రములను అనేక విధాలుగా ప్రయోగించి అనేక సిద్ధుల్ని పొందడం ఉన్నది రుద్ర మంత్రం. ఎన్ని శక్తులను ఉన్నదో మనకి కల్పశాస్త్రాలు తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కొక్క మంత్రంలో ఎన్నెన్ని శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రోగాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్ని అరిష్టాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రక్షణలను ఇచ్చే శక్తులు ఉన్నాయి, సంపదలు ఇచ్చే శక్తులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటిది. అపమృత్యువు మొదలైన బాధలు పోగొట్టగలవు, వ్యాధుల్ని పోగొట్టగలవు, ఎవరి వల్ల కాని వాటిని సాధింపజేయగలిగిన శక్తి మంత్రరాశికి ఉంది. ఇలాంటి మంత్రరాశి జపించదగినటువంటి అర్హత కలిగినటువంటి వారు అలా జపించి ఆ తపశ్శక్తిని ధారపోయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. దేవతలు, పృథ్వీ అన్నీ ఎదురు చూస్తుంటాయి. అందుకే మన బాధ్యతగా అది చేయవలసిన అవసరం ఉన్నది. ఆ సంస్కారాది అధికారములు ఉన్నవారు ఆ పని చేస్తే, అవి లేనటువంటి వారు రుద్ర నమక స్తోత్రములు, శివ అష్టోత్రములు, శివనామములు తలంచుకుంటూ వారు కూడా ఆ విధంగానే ఆరాధించాలి. అందుకే వేద విజ్ఞానం మనందరిది. దాని యొక్క ప్రయోగములు, అధ్యయన అధ్యాపనలు ఎవరు చేసినా విజ్ఞానం మనందరిది. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రవచన రూపంలో మనం ఈ 11 రోజులు శివుడంటే ఏమిటో, రుద్రుడంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇది నిజంగా మనకి శివ సాక్షాత్కారమే లభింపజేసి అనుభూతికి వచ్చిన విషయం. మన మనస్సులన్నీ ఆ పరమేశ్వరుడు మన దేశానికి, మన ధర్మానికి పుష్టిని కలిగించాలి, పీడలు లేని స్థితి కల్పించాలని ఇక్కడ ఒక్కసారి కోరుకుంటే ఇంత సామూహికమైన ప్రార్థన తప్పకుండా పరమేశ్వరుడు వింటాడు, మన ధర్మానికి రక్షణ కల్పిస్తాడు. అందుకే ఇక్కడ ఈ ప్రభరామహేమతిం అనే భావనతో ఏం చెప్తున్నాడు, ఈ మంత్రం చదివితే అనుగ్రహిస్తానని మాత్రమే కాదు, చదవవలసిన వాళ్ళు చదవాల్సిందే, మిగిలిన వాళ్ళకి ప్రభరామహేమతిం మన బుద్ధితో ఆయన పట్టుకుందాం. బుద్ధికి దొరుకుతాడు భావగమ్యుడు. అలా పట్టుకుంటే చాలయ్యా, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతరం. గ్రామం అంటే మనం ఉన్న చోటే కాదు, మన శరీరమే గ్రామం. ఇంద్రియ గ్రామములన్నీ ఉన్న పెద్ద గ్రామం కదా. ఇందులో ఉన్న విశ్వం బాగుండాలి అన్నా, ఇది పుష్టి కలిగి పీడలు లేకుండా ఉండాలన్నా మన బుద్ధి ఆయన్ని పట్టుకోవాలి. మన బుద్ధి ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఆ బుద్ధి ఉన్న విశ్వం అంతా బాగుంటుందండి. ఈ శరీర గ్రామంలో ఉన్న విశ్వం అంటే ఇది ఏది వింటోందో, ఏది అంటోందో, ఏది కంటోందో, అవన్నీ కూడా వీడు శుభంగా ఉంటాయి. ఈ వీడి ఒంటితో సంబంధం ఉన్నటువంటి 4 కాళ్ళ వాళ్ళు, 2 కాళ్ళ వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఇది చెప్పి, ఓ స్వామి, మృడానో రుద్రో తనో మయస్కృధిక్షయద్వీరాయ నమసా విధేమతే, నీకు నమస్కరిస్తున్నామయ్యా స్వామి అని చెప్పి, నీ వల్ల శం యోహో ఈ రెండు మాకు కలుగుతాయని చెప్తున్నారు. యచ్చంచ యోశ్చ మనురాజ జే పిత తద శ్యామ తవ రుద్ర ప్రణీతవు. శంచ అంటే సుఖభోగములు అని అర్థం, యోశ్చ అంటే దుఃఖమోచనము అని. ఆనందం రెండు విధాలు, ఒక సుఖం రావడం ఒక ఆనందం అయితే, దుఃఖం పోవడం మరొక ఆనందం. అలాగే శంచ అంటే మనం అనుభవించే సుఖములు, యోశ్చ అంటే దుఃఖ విమోచనం. దుఃఖ విమోచనం అంటే అజ్ఞానమోచనం అంటే కైవల్యం. ఈ రెండు ఇవ్వగలిగేటువంటి వాడు. అందుకే ద్విబర్హాహా అని మరొకతోడు చెప్తున్నాడు. వీటన్నిటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓ స్వామి, నువ్వు మా తండ్రి అయినటువంటి మనువు చేత నమస్కరింపబడినటువంటి వాడవు, ఆయన వలే నిన్ను మేము నమస్కరిస్తున్నాం అంటున్నారు ఇక్కడ. మనురాజ జేపిత అంటే అర్థం, మనువు నిన్ను నమస్కరించాడు, నీ వల్ల శక్తిని పొందాడు, నీ వల్ల ఆయన ఈ రెండు సుఖాలు పొందాడు, అందుకు మేము దాన్ని అనుసరిస్తున్నాం. ఇది చాలా గొప్ప విశేషం అండి.

0: నిన్ను ఆశ్రయించి ఎలా సుఖాలు పొందాడు, మేము అదే విధంగా సుఖాన్ని పొందుతున్నామని. మానో మహాంతము తమానో అర్భకం. ఇందులో అర్థం ఏంటంటే, స్వామి మమ్మల్ని రక్షించు, మా సంతానాన్ని రక్షించు, సంతానాలను వృద్ధి చెయ్యగలిగే మా సంతానాన్ని రక్షించు. అదొక విశేషం. అంతేకాదు, మా యొక్క తల్లిదండ్రుల్ని రక్షించు. మానోవధి పితరం మోత మాతరం. మా తండ్రిని సంహరించకు, మా తల్లిని సంహరించకు అని చెప్పి, మా ప్రియమైన తనువులను సంహరించకు, హింసించకు అన్నాడు. ఇది ఎన్ని వేదాంతపు కబుర్లు చెప్పినా ప్రతివాడు తన వారు బాగుండాలనుకుంటాడు. అవునా కాదా చెప్పండి, సిన్సియర్గా తన వారు బాగుండాలని. ఎంత వేదాంతం విన్నా మా అబ్బాయి గారికి ఉద్యోగం దొరకలేదండి, ఏం చేయాలంట, బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి కూడా. అంటే అర్థం, మానవుడిలో సహజంగా ఉంటుంది, ఇది ఉండడం వల్లే విశ్వం రక్షింపబడుతూ ఉంటుంది. తన వారి క్షేమం కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు, వేదం కోరుకోమంది, కోరుకుంటోంది, అదే విశేషం. దీనికి ఏదో ఆత్మపరమైన అర్థాలు తీసి బట్టదలకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం నేనేం చేయను, దీనికి అదే అర్థం చేసుకుంటా. ఎందుకంటే మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలి కోరుకోవడం తప్పు లేదు గనక. పైగా శివుడు అనుగ్రహం లేపుతూ వీళ్ళెవరూ బాగుండరు గనక, పైగా వీళ్ళు బాగున్నారు అంటే శివుడు చల్లగా చూశాడని అనుక్షణం ఆయన అనుకునే అవకాశం నాకు వస్తోంది గనక నేను ఇదే అడుగుతాను, అందరం అదే అడుగుతాం. అవునా కదా, మన వాళ్ళందరినీ చల్లగా చూడమని అడగడంలో తప్పేమీ లేదు. ఈ విధంగా ఇంత చక్కగా కోరుకుని, స్వామి తన ఏ నా సంతానమునందు ఆయుషి, నా ఆయువునందు గోషు అశ్వేషు, ఆవులయందు గుర్రములయందు వీరులయందు వీరందరి యందును ఉండి వారిని హింసించకుండా కాపాడవయ్యా అని ఇక్కడ అడుగుతున్నారు. కేవలం నేను అని నా కుటుంబమే కాదు, నాది ఈ దేశం అంటే ఈ దేశాన్ని కాపాడే వీరుల యందు కూడా పరమేశ్వరుడు నుండి రక్షిస్తాడు అని. ఇక్కడ నిన్న మనం అనేక వస్తువులు చెప్పుకుని, అన్ని వస్తువుల యందు పదార్థముల యందు జీవుల యందు ఉన్న రుద్రుడు నన్ను రక్షించుగాక అని భావాన్ని ఒకవైపు గ్రహించాం. అంతేకాదు, అన్ని జీవుల యందు అన్ని వస్తువుల యందు ఉన్న పరమాత్మ ఆ అన్ని వస్తువులను అన్ని జీవులను రక్షించుగాక అనే భావాన్ని మనం తీసుకోవాలి, అది విశేషం. అందరి యందు ఉన్నవాడు అందరినీ కాపాడాలి. సైనికుల యందు ఉన్న రుద్రుడు తద్వారా మనల్ని కాపాడాలి అనడం కాదు, ఆ సైనికుల యందు ఉన్న రుద్రుడు ఆ సైనికుల్ని కాపాడాలి అని మనం కోరుకోవాలి. ఇలా ప్రతి వస్తువునందు ఉన్న రుద్రుడు వాటిని కాపాడుతూ, వాటి వల్ల మనకేం ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతూ, ఒకరికొకరు సౌమనస్యంతో ఒకరినొకరు కాపాడుకుంటూ, ఒకరికొకరు ప్రేమగా శివంకరులై ఉండాలి. అదే శివోనస్సుమనాభవ. ఒకరికొకరు సుమనస్సు కలిగి, ఒకరి పట్ల ఒకరు సౌమనస్యం, సుముఖత్వం, స్నేహం. అంతేగాని కలుస్తూనే ఏం దెబ్బలాట పెట్టుకుందామా అనే దుస్థితి రాకూడదు. పరస్పరం ఒకరికొకరు. అంతేగాని సమాజంలో రకరకాల సమూహాలుగా విడిపోయి ఒకడంటే ఒకడు భయంకరమైన పరిస్థితులు రాకూడదు. మనలో మనమే విడిపోయి మానవుడు మానవుడిని హింసించుకోవాలనేటువంటి ఆసురీ బుద్ధులు పెచ్చి పెరుగుతున్న ఈ రోజుల్లో రుద్రం యొక్క భావన మనకు చాలా అవసరం. శివోనస్సుమనాభవ, అది విశేషం. ప్రపంచంలో ప్రతి వారిలో అంతర్యామయ్యే ఉండే ఈశ్వర శుభంకరుడివై మాకు సౌమనస్య స్థితిని కలిగించవయ్యా. ఆ సౌమనస్య భావమే పరస్పర సహకారం, పరస్పర ప్రేమ, బ్రతుకు బ్రతకనివ్వు అనేటటువంటి సౌమనస్య భావన మనకు కలిగినప్పుడు ఏ ప్రమాదాలు ఉండవు, ఏ తీవ్రవాదాలు ఉండవు, ఏ ఉగ్రవాదాలు ఉండవు. అందుకు పరమేశ్వర, నీవు నీ సౌమ్యమైన మంగళకర స్వరూపాన్ని ఆరాత్తే గోగ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు అని ఇక్కడ చెప్తున్నారు. సుమ్న అంటే సౌమ్యమైన శుభంకరమైనటువంటి నీ యొక్క దివ్య స్వరూపము ఆరాత్తే మా ముందు ఉండుగాక. ఆ స్వరూపమే గోఘ్న పురుషఘ్న క్షయద్వీరాయ. ఇక్కడ చూడండి, గోవుల్ని హింసించువాడు, పురుషుల్ని హింసించువాడు, వీరుల్ని హింసించువాడని మూడు చెప్పాడు. అక్కడ గోవుల్ని రక్షించువాడు ఇవన్నీ చెప్పి ఇక్కడ హింసించువాడు. అంటే గోవుల్ని హింసించేవాడు పరమేశ్వరుడైతే మరి గోరక్షకుడు అని ఆయన ఎందుకండి అనాలి? అంటే ఆ గోవులు కూడా లేకుండా చేసుకునే పాపం మన దగ్గర ఉంటే ఘోర రూపమైనటువంటివి ఆక్రమించుతాయి. అందుకే మనం ధర్మంగా సౌజన్యంగా బ్రతకగలిగినప్పుడు ఆ ధర్మంతో గోవుల్ని రక్షించుకోగలం. ఇది ఒక అర్థం. ఇక్కడ మనం వేదాంత అర్థం తీసుకోవాలి. గోఘ్న పురుషఘ్న
1: క్షయద్విరాయ. ఈ మూడు ఏమిటంటే, మళ్ళీ వైదిక సంప్రదాయం ప్రకారమే నేను చెప్తున్నాను, మరి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. గోవులు అంటే ఇంద్రియ

0: పురుషుడు అంటే జీవుడు, వీర అంటే పాపములు. ముందే చెప్పుకున్నాం మనం, మనల్ని బాధించే పాపములు ఈ మూడు పోతేనే కైవల్యం. అప్పుడే సుమ్నతే అస్తు ఆరాత్తే, నీ యొక్క సౌమ్య రూపం మా ముందున్నది అంటే అర్థం. ఈశ్వర సాక్షాత్కారం కలగాలి అంటే ఈ మూడు పోవాలి. ఇంద్రియములే నేనేటువంటి భ్రమ పోవాలి, అదే గోఘ్న. జీవుణ్ణే నేను అనేటువంటి భ్రమ పోవాలి, అదే పురుషఘ్న. ఈ రెండూ పోవాలంటే ఈ రెండూ నేననుకునే అజ్ఞానం ఏ పాపం వల్ల వస్తుందో ఆ పాపం పోవాలి, అదే క్షయద్వీరాయ. ఈ మూడు జరిగే ఎప్పుడో ఆరాత్తే సుమ్నం, నీ యొక్క సౌమ్యమైన పరిపూర్ణమైన స్వరూపమే నాకు గోచరిస్తున్నది. సర్వం శివమయం అనే స్థితి దేహాత్మ భ్రాంతి తొలగిన వాడికి కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి చూపిస్తున్నారు. ఆ స్థితి కలగాలంటే ప్రభరామహే మతిం, మతిని ప్రభరామహే. అంతేకాదు బుద్ధటు వెళ్ళాలంటే మనస్సుతో లింకు పెట్టుకున్న మరొక పరికరం మన దగ్గరుంది, అదే మాట. ఆ మాట ఆయన్ని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి అంటే గుండె లోతులో పట్టుకో ఆయన్ని. స్తుహి శృతం గర్త సదం యువానం, గర్త సదం లోతైన గుహలో ఉన్నవాడిని స్తుహి ఓ మనస్సా స్తోత్రము చెయ్యు అని చెప్తున్నారు. ఇలా మనం మనస్సుకు చెప్పుకుంటే వేదమాత మనకు చెప్తోంది స్తుహి స్తోత్రం చేయి, అదే నీకు దిక్కు. శివేన వచసాత్వాగిరి సాక్షావధామసి మొదటి అనువాకంలో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. స్తుహి స్తోత్రం చేయి. ఎవరినండి నాకు తెలియదే, తెలీదా? మొత్తం 10 అనువాకాలు విన్నాక తెలియదు ఎవడైనా అంటాడా అండి? అందుకే శృతం అని చెప్పింది. శృతం అంటే వెల్ నోన్ అని అర్థం. వెల్ నోనా, అవునా కాదా? ఇంతవరకు విన్నాక ఎక్కడ పెడితే అక్కడే కనబడిపోయాడు కదా. అందుకే ఆ బాల గోప విదిత, అది విశేషం. ఆయన శాసనం ఎవరు ధిక్కరించలేరు కనుక సర్వానుల్లంఘ్య శాసన. ఏంటంటే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారంటే అమ్మే అయ్య మర్చిపోతుంది. అబాల గోప విదిత అంటే ఏమిటో శృతం అన్నా అదే అర్థం. శృతం అంటే వెల్ నోన్, వెల్ నోన్ అయిన వాడిని అంతటా స్తోత్రం చేయాలా? వెల్ నోన్ కనుక నీలోనూ ఉన్నాడు కనుక వెల్ నోన్ బాగా తెలుసుకో. ఎక్కడ? గర్త సదం గుహలో ఉన్నవాడు. ఏ గుహ? హృత్పుండరీకం హృద్గుహ నిహితం గుహాయాం, ఆ లోతైన చోటున్నాడండి, అంత లోతుగా ఉన్నాడు. అందుకే ఆ లోతులకి వెళ్ళు అంతర్ముఖుడవై ఆ గర్తసదం అయినటువంటి ఆ స్వామిని శృతం అంతటా ఎలా ఉన్నాడో నీలోనూ అలాగే ఉన్నాడు. అందుకే శృతం గర్తసదం ఎలా ఉన్నాడు? యువానం, యువకుడై ఉన్నాడు అక్కడ. అంటే స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహాన్ని అక్కడ వర్ణిస్తున్నారు. అది దివ్యమైనది. నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం. నిత్య యవ్వనుడు, మన ఎంత వృద్ధులమైనా ఆయన యవ్వనుడే. మన ముత్తాతల ముత్తాతలు కురుచుకున్న ఆ శివుడు మన తర్వాత తరాలు కురుచుకున్నప్పుడు కూడా యవ్వనుడే. అంత నిత్య యవ్వన స్వరూపుడు త్రిపుర సుందరి ప్రాణపతి అయినటువంటి సుందరేశ్వరుడు యువానం అక్కడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా గుహలో అంటే మృగన్న భీమం ఉపహప్తముగ్రం, ఆయన ఉగ్రమై ఒక మృగము వలె ఉన్నాడు. అది ఎలాగో ఉపహత్నం, ఏదో రెస్ట్ తీసుకుంటున్న సింహం కాదు, ఏది దూకినా పట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న సింహంలా పూర్తి ఎలర్ట్గా ఉన్నాడు లోపల. అంతేగాని నిద్రపోతూ కూర్చోలేదు ఆయన, ఈజ్ ఎలర్ట్. ఏది వచ్చినా దాన్ని కొట్టడానికి సిద్ధంగా. మృగన్న భీమ ఉపహత్ను ఉగ్రం, ఉగ్రమైనటువంటి మృగము వలె సింహము వలె ఆ గుహలో కూర్చున్నాడు. గుహకి అందం ఎప్పుడొస్తుంది? సింహం ఉంటేనే అందం. అంతేగాని అక్కడ గుహ ఉందండి, అందులో ఏమైనా అక్కలు ఉన్నాయండి అంటే అందమా చెప్పండి చందమా చెప్పండి. గుహలో సింహం ఉంటేనే అందం. అందుకే మన హృదయ గుహలో ఉన్న ఆ సింహం యువ సింహం, ముసలి సింహం కాదు అది. అందుకే యువానం అయినటువంటి సింహం పూర్తి శక్తితో ఉంది. ఉపహత్నం అయినటువంటి ఆ సింహాన్ని నమస్కరించు. అయితే ఆయన యువానం, ఆ యువం అయినటువంటి ఆ సింహం అది ఆనందింపజేస్తోంది మనల్ని. ఎక్కడుంది, ఎంత దయతో వచ్చి కూర్చుంది ఆ గుహలో. ఆయన యువకుడైనా జరిత్రే అంటే క్షీణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో, అది విశేషం. జరిత్రే జీర్ణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో ఆ రుద్రుడు వచ్చి కూర్చున్నాడు. అందుకు అతడి నిత్య యవ్వనుడు, ఇది జీర్ణ లక్షణం కలిగినటువంటిది. అతడు శాశ్వతుడు, ఆయన్ని నమస్కరించు. అయినా శివుణ్ణి సింహమా సింహం అంటారా? మృగం అనే మాట వేశారు. మృగం అంటే అత్యంత భీకరమైనది అని అర్థం. మీరు సింహం అనొచ్చు, శరభేశ్వరుడు అనొచ్చు. శరభం అని మహామృగం ఉంది, అది శివుని యొక్క స్వరూపం. ఇది ఇది మహామృగం. ఇది అందుకు శరభాన్ని కూడా మనం స్మరించవచ్చు. శివుని యొక్క శరభావతారం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. లేదా మొదటి నుంచి విష్ణువునే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ నరసింహం అనుకున్నా సందేహం, మనకి ఏమీ పర్వాలేదు. కానీ రుద్రుని యొక్క శరభస్వరూపం మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని మనం ఇక్కడ తలంచుకుంటూ ఉన్నాం. శరభు అంటే అర్థం క్షీణ లక్షణము కలది, క్షీణింపజేయునది అని అర్థం. అందుకే బాణానికి శరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది శీర్యతే, వెళ్ళి శీర్ణము చేస్తుంది గనక, శీర్ణము చేయించే లక్షణం ఉంది గనక దానికి అది శరము అన్నారు. దాని యందు భాషించేవాడు శరభ అన్నారు. అందుకే క్షీణ లక్షణము కలిగిన దేహమునందు నిత్యము ప్రకాశించేది ఏదో అది శరభ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే, ఈ ఇంద్రియాది శరములతో కూడుకున్నటువంటి ఈ దేహమునందు భాతి ప్రకాశతే ఇది శరభ. అలాంటి శరభేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానించాలి. శరభుణ్ణి తలంచుకుంటే శత్రుబాధలుండవు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో సింహముంది నాకు భయం లేదన్నారే. అయ్యా ఇంట్లో డాబర్ మ్యాన్ ఉంటే ఇంటి యజమానికి భయం లేదు, వెళ్ళేవాడికి భయమేమో. అలాగే మన గుండె గుహలో సింహాన్ని పెంచుకోండి, ఎంతో ఆనందం. సింహం గుహలో ఉంటే ఒక్క నక్క అక్కడికి చేరదండి. అందుకే శివుణ్ణి చిత్తంలో చూసుకుంటే ఒక్క దుర్బుద్ధి అక్కడ పుట్టదు, అక్కడికి వెళ్ళదు. అందుకే ఆ లోపల సింహం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. పైగా సింహం నిద్రపోతుందిలే అని ఎవడు వెళ్ళలేడు. అక్కడది యువానం ఉపహత్నం ఉగ్రం, ఉగ్రంగా పూర్ణ శక్తులు బయట పెట్టి ఉంది. అది ఉగ్రం అంటే అర్థం. ఉగ్రం అంటే భయంకరం అని అర్థం కాదు, తన పూర్ణ శక్తులను బయట పెడితే ఉగ్రం. సూర్యుడిని చండు అని ఎప్పుడు అన్నారు, తనకున్న ప్రకాశం అంతా బయట పెడితే చండుడు అయ్యాడు. అందుకు ఉగ్ర అంటే పూర్ణ అని అర్థం, మరేమిటో కాదు. పూర్ణ స్వరూపుడై ఉన్నట్ట పరమేశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో ఒక సింహం ఉంది అని. పంచముఖుడు అని శివునికి పేరు, అంటే ఐదు ముఖాలు ఉన్నవాడని. సింహానికి కూడా పంచముఖం అని పేరు. అయితే అక్కడ పంచకి ఇక్కడ పంచకి అర్థం వేరు. అక్కడ పంచ అంటే విస్తారము అని అర్థం, ఇక్కడ పంచ అంటే ఐదు. అందుకే ఏ అర్థం తీసుకున్నా ఇక్కడ కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనొస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతక్కుహరే పంచముఖోస్తి మే కుతోభీ. అయ్యా ఈ లోపల ఉన్న సింహం ఉందే, ఆ సింహం లేడిని చేత్తో పట్టుకుంది, ఇప్పటికే పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పులిని చంపేసింది, అలాంటి చరిత్ర దీనికి ఉంది. అలాంటి సింహం నా గుండెలో ఉంటే నాకు భయమే ఉందయ్యా అని చెప్పాడు. అంటే శివుడు మృగహస్తుడు, గజాసురుడు వ్యాఘ్రాసురుడు మొదలైన దాక్షులను సంహరించాడు అని ఆయన చక్కగా పోల్చి చెప్పారు. అలాంటి పంచముఖుణ్ణి హృదయంలో ఉంచుకుంటే భయం లేదు అనే విషయాన్ని ఆయన్నే నిత్యం స్తోత్రం చేయమని చెప్పి
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం .org రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమశివాయ.
2: మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో రెండవది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శ్రీశైలం, అందులో మల్లికార్జున స్వామి. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులైనటువంటి కుమారస్వామి గణపతి వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేద్దాము అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎవరికి వాళ్లే ముందుగా తమ వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ లాభం లేకపోయింది, ఎవరూ పట్టువదలలేదు. దాంతో కుమారులిద్దరిని పిలిచి, ముందుగా మీలో భూప్రదక్షిణ ఎవరు చేసొస్తారో వాళ్లకి ముందుగా వివాహం చేస్తాము అన్నారు. ఆ మాట వినగానే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి బుర్రమని బయలుదేరి వెళ్లిపోయాడు. కాని వినాయకుడు మాత్రం భారీ శరీరంతో కదలలేక తన యొక్క తెలివితేటలతో ఆలోచించినటువంటి వాడై తన మాతాపితృదేవులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ 3 సార్లు పరిరక్షణ చేసి నమస్కారం చేసి, తండ్రి, జననీ జనకులకు 3 సార్లు పరిరక్షణ గనక చేసినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతోంది కదా, నేను ఆ పని చేసి వచ్చాను అన్నాడు. అతని యొక్క బుద్ధి కుశలతకు సంతసించి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా వినాయకుడికి సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరితోనూ వివాహం జరిపించారు. కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికీ వినాయకుడి వివాహం కాస్త జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగింది అని అలిగాడు కుమారస్వామి. దాంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయి కైలాసం చేరాడు. ఆ కైలాసం మీద నుంచి శ్రీశైలానికి వెళ్లాడు. శ్రీశైలం వెళ్లినటువంటి ఆ కుమారస్వామి అక్కడి నుంచి ఇక రాను అని బీట్పించు కూర్చున్నాడు. తల్లిదండ్రులు నారదుడితో కుమారస్వామికి తిరిగి తమ దగ్గరకు రావలసిందిగా వర్తమానం పంపించారు. కాని కుమారస్వామి మాత్రం వినలేదు. అయితే కుమారుణ్ణి వదిలిపెట్టి ఉండాలి అంటే పార్వతీదేవికి చాలా కష్టమనిపించింది. అందుకని కుమారుణ్ణి వదిలిపెట్టి ఉండలేక పార్వతీదేవి అక్కడికి వచ్చింది. ఆవిడ వెనకాలే పరమేశ్వరుడు కూడా వచ్చాడు. కుమారుడు మాత్రం శ్రీశైలం నుంచి తిరిగి రాను అన్నాడు. చేసేది ఏమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయేటటువంటి మార్గం కూడా తెలియక పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా శ్రీశైలానికి వచ్చేశాడు. పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనేటటువంటి ఒక రాజుండేవాడు. అతడు చాలా ధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ రాజుగారికి ఒక కుమార్తె కలిగింది. ఆవిడ పేరు చంద్రావతి. ఆ పిల్ల పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఎలాగైతే చివరికి శత్రురాజులందరినీ ఓడించి తాను విజయం సాధించాడు ఈ చంద్రగుప్త మహారాజు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరంగానే ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నటువంటి 16 సంవత్సరాల బాలిక ఒక ఆవిడ కనిపించింది. ఆ పిల్ల చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనస్సు ఇంకా నిలవలేదు. గబగబా పోయి ఆ పిల్లని పట్టుకున్నాడు. ఆ పిల్ల వదిలించుకుని పారిపోయింది. వెంటపడ్డాడు మహారాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతోంది. తన కన్న కుమార్తె వెంటే పడుతూ ఉన్నాడు తండ్రి. భర్తను వారించడానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. బాలిక మందిరంలో చివరి భాగానికి వెళ్లి పక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి కృష్ణానదిలో దూకాలి అని ప్రయత్నం చేసింది. ఆ నది 2 పాయలుగా చీలిపోయింది. వెనక నుంచి రాజు తరుముకుని వస్తూ ఉన్నాడు. చేసేదేం లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శాపం పెట్టింది. మరుక్షణంలో రాజుగారు కాస్త పచ్చని బండరాయిగా మరి ఆ కృష్ణానదిలో పడ్డాడు. అందుచేతనే శ్రీశైలంలో కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు పచ్చగా కనిపిస్తుంది అంటారు. రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పర్వత శిఖరం మీద వెలిసినటువంటి ఆ శివలింగాన్ని నిత్యము అర్చించడం మొదలుపెట్టింది. ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడూ ఈశ్వరుడి నామస్మరణే. సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వరునే ధ్యానిస్తూ ఉంది. ప్రతి నిత్యము కూడా ఆ దేవుడికి సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి మల్లెపూలతో అర్చన చేస్తూ ఉన్నది. ఆ మల్లెపూలతో ఆయన్ని అలంకరిస్తూ ఉన్నది. ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి ఆ స్వామి మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు. శ్రీశైలము అనేది దివ్యక్షేత్రం. కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండటమే శ్రేష్టము అని సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పాడు. శ్రీశైలానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకడు. అయితే తన భార్య అయినటువంటి భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాలలోనూ ఒకటి. ఇలాంటివి దేశంలో మొత్తం మీద మూడే ఉన్నాయి. అంటే జ్యోతిర్లింగము, శక్తిపీఠము రెండూ కలిసి ఉన్నటువంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం. ఇక్కడ ఉండేటటువంటి వాడు భ్రమరాంబ మల్లికార్జునుడు. అలాగే కాశీ, అక్కడ విశాలాక్ష్మి విశ్వనాథుడు. ఉజ్జయినిలో మహాకాళి మహాకాళేశ్వరుడు. ఈ మూడింటిలోనూ కూడా శ్రీశైల క్షేత్రము అనేది అతి ముఖ్యమైనది.

ప్రజాపతి ప్రజాస్రష్టాన్నవరాత్రమశ్చేనాయ ప్రజాంతరిక్షంతిరాత్రేణాంతరిక్షంతిరాత్రేణాగౌరాజిజ్ఞాతం ప్రజానాం గ్రహ్యవ.

ఇంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయవ్యవాయేతనాయ్యేంద్రవాయ

ేంద్రం ప్రజాపతిపశుమత్యాగం ఖగోషయ పరిపాపం పురే ఖగోషయ ఆజ్యం మజ్జా ఖగోషయ స్వామగ్రే ఖగోషోగ్రంథాదిగోద్వాదశాహే

త్వమయక్ష్మయా యక్ష్మయా త్వం త్వమయక్ష్మయా పరిపర్యయక్ష్మయా త్వం త్వమయక్ష్మయా పరి అయక్ష్మయా పరిపర్యయక్ష్మయా యక్ష్మయా పరిభుజ భుజ పర్యయక్ష్మ

శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖములు పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు. ఈ దశమైన వాకంలో సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము. మా బుద్ధి ఎందుకుంది? శివుణ్ణి పట్టుకోవడానికి, ప్రపంచం పట్టుకోవడానికి కాదు. కేవలం రుద్రాయ, రుద్రాయవ రుద్రుని పట్టుకోవడానికే మతిం భరామహే. భరామహే అంటే భరిస్తూ ఉన్నాము, పట్టుకుంటున్నాము అని. మామూలుగా కాదు, ప్రభరామహే బాగా పట్టుకుంటున్నాం, ప్రకృష్టంగా అని అర్థం. అంటే బుద్ధిని ఎలా పట్టుకోవాలి? పూర్ణంగా శివుణ్ణి పట్టుకోవాలి. అందుకోసమే, శివుని కోసమే బుద్ధిని పట్టుకోవాలి. దీన్నే ధీమహి అంటున్నాం వేదంలో. బుద్ధిని పట్టుకోవడమేనండి నమస్కారం అంటే. రుద్రాయ ప్రభరామహే మతిం అంటేనే నమో రుద్రాయ అని అర్థం. బుద్ధిని పట్టుకోవడమే ముఖ్యం. శివుణ్ణి పట్టుకోవడం అంటే బుద్ధితో పట్టుకుంటున్నాం, ప్రభరామహే బాగా అని. అంటే బుద్ధిలో పుట్టే ప్రతి ఆలోచనతో శివుణ్ణే పట్టుకోవాలి. ఈ విషయమే పురుషోత్తమును మీ ఇది బుద్ధి బుద్ధి అన్నారు ప్రహ్లాదుడు వారు. నీ బుద్ధి పురుషోత్తముడి మీదకి వెళ్ళినప్పుడే అది బుద్ధి అవుతుంది, బుద్ధి అవుతుందయ్యా అని. అందుకు ఇమాం మతిం, అది విశేషం. ఈ మతి ప్రభరామహే, నీ ఆలోచన, నీ భావన, నీ చింతన, నీ ధ్యానం మొత్తం కలిపి మతి. ఆ మతితో పట్టుకో పరమేశ్వరుణ్ణి, ఎంత గొప్పగా చెప్పాను. అందుకు ప్రభరామహే మతిం అనేది బుద్ధి యోగం, భక్తి యోగం. దీన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మతిని ఆయనకు సమర్పించడని చెప్పారు. అలా సమర్పిస్తే ఏమొస్తున్నది అంటే, యథాన శమస ద్విపదే చతుష్పదే. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుణ్ణి మా బుద్ధితో పట్టుకుంటే మా రెండు కాళ్ళ వాళ్ళు, మా నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉంటారన్నాడు. మా రెండు కాళ్ళ వాళ్ళు అంటే నాతో సంబంధం ఉన్నటువంటి వారు, మానవ కోటి అంతా క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి. మనకొక నెపము, ఒక నింద ఉంది. ఏమిటంటే, భారతీయ మతం వైయక్తిక మోక్షమే కోరుకుంటుంది అని అంటూ ఉంటారు తెలియని వాళ్ళు. కాదయ్యా, లోకక్షేమం కోరుకుంటున్న ఈ మతం కన్నా గొప్ప మతం మరొకట్లేదు. సమస్త లోకక్షేమం కోరుకునే మతం. అందుకే ద్విపదే చతుష్పదే, రెండు కాళ్ళ వాళ్ళు, నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. ఎప్పుడు సుఖంగా ఉంటారు? ప్రభరామహే మతి, ఈశ్వరుడి వైపు బుద్ధి పెడితే ఇవన్నీ సుఖంగా ఉంటాయి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, నేను ఉన్న గ్రామమునందు. గ్రామము అంటే స్థలము, సమూహము అని అర్థం. నేను ఏ సమూహంలో బ్రతుకుతున్నానో ఆ సమూహంలో ఉన్న విశ్వం. విశ్వం అంటే చరాచరాత్మకమైనది. నేను చూస్తున్నది, నేను వింటున్నది, నాతో ఉంటున్నది, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పుష్టం అనాతురం. చాలా గొప్ప మాట. పుష్టి కలిగి ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఈ గ్రామమునందు ఉన్న విశ్వము, ఇలా అనుకుని ప్రతి గ్రామంలో ఎవడైనా నమస్కరించుకుంటే ఆ గ్రామంలో పీడలు ఉండవు, పుష్టికి లోటు ఉండదు. అన్ని పుష్టులు ఉంటాయి. ఆ ఊర్లో ధనపుష్టి ఉంటుంది, ధాన్య పుష్టి ఉంటుంది, జ్ఞాన పుష్టి ఉంటుంది, విద్యాపుష్టి ఉంటుంది, సర్వపుష్టులు, గృహారామ క్షేత్ర పుష్టులు ఉంటాయి. పీడలు ఉండవు, రోగాలు ఉండవు. ఎలాగూ ప్రభరామహే మతిం, రుద్రుని మీద బుద్ధి కలిగి ఉంటే. ఈ విధంగా మనం భావించినప్పుడు, అందుకే పురాణం చెప్తోంది, రుద్రాధ్యాయి వసేద్యత్ర, అంటే రుద్రాధ్యాయ జపం చేసేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ గ్రామేపి నగరేపి వా, వాడున్న గ్రామం కానీ నగరం కానీ అక్కడ నతత్ర క్షుత్పిపాసాది వ్యాధిర్భయం, అక్కడ క్షుత్పిపాసలు, వ్యాధి, దరిద్రము మొదలైన బాధలు ఉండవు అని పురాణం చెప్తున్నదండి. అందుకే ఈ దేశానికి క్షేమం కావాలంటే రుద్రాన్ని అధ్యయనం చేయించాలి. దానికి యోగ్యమైనటువంటి ఉపనయనాది సంస్కారములు పొందినటువంటి వారు
దానికై వినియోగింపబడి కనీసం వేదమంతా నేర్చుకోలేకపోయినా ఈ రుద్రాధ్యాయం పురుషసూక్త శ్రీసూక్తమును నేర్చుకుని నిత్యం దేశక్షేమం కోసం తపన పడితే తప్పకుండా ఈ దేశంలో పుష్టి ఉంటుంది, పీడలు లేకుండా ఉంటాయి. అలా చెయ్యమని వేడుకుంటున్నాం. అటువంటి సంస్కార సంపన్నులందరికీ కూడా, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, పౌర పురోహిత వర్గం ఉన్నారు, పూజారి వర్గం ఉన్నారు, చాలా సంతోషం. ఎవరిని ఏది అనడం నాకు ఉద్దేశం కాదు, కానీ దేశం బాగుండాలనే ఆశ కొద్దీ వాళ్ళకు చేసే విన్నపం ఏమిటంటే, కేవలం వృత్తిగా వీటిని వినియోగించడమే కాకుండా దేశం కోసం మీరు ఎప్పుడైనా దీన్ని వినియోగించారా ప్రశ్నించుకొని దానికోసం వినియోగించండి. విన్నవించుకుంటున్నాం, శూన్యమాసాలు వచ్చినప్పుడు ఏ ముహూర్తాలు ఉండవు, ఏవి ఉండవు, కనీసం ఆ 40 రోజులు దీక్ష పెట్టుకునేనా దేశ రక్షణ కోసం అని చేయగలిగితే ఎంతో సంతోషం. అందుకు నిత్యం సంధ్యావందనాది కృత్యాలు చేసుకుని రుద్రం చేస్తే అది చాలు. అలా చెయ్యమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎంత వ్యాఖ్యానించుకున్నా వ్యాఖ్యానానికి అందని శక్తి ఉంది రుద్రంలో. అందుకే అనేక మంత్రములను అనేక విధాలుగా ప్రయోగించి అనేక సిద్ధుల్ని పొందడం ఉన్నది రుద్ర మంత్రం. ఎన్ని శక్తులను ఉన్నదో మనకి కల్పశాస్త్రాలు తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కొక్క మంత్రంలో ఎన్నెన్ని శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రోగాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్ని అరిష్టాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రక్షణలను ఇచ్చే శక్తులు ఉన్నాయి, సంపదలు ఇచ్చే శక్తులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటిది. అపమృత్యువు మొదలైన బాధలు పోగొట్టగలవు, వ్యాధుల్ని పోగొట్టగలవు, ఎవరి వల్ల కాని వాటిని సాధింపజేయగలిగిన శక్తి మంత్రరాశికుంది. ఇలాంటి మంత్రరాశి జపించదగినటువంటి అర్హత కలిగినటువంటి వారు అలా జపించి ఆ తపశ్శక్తిని ధారపోయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. దేవతలు, పృథ్వీ అన్నీ ఎదురు చూస్తుంటాయి. అందుకే మన బాధ్యతగా అది చేయవలసిన అవసరం ఉన్నది. ఆ సంస్కారాది అధికారములు ఉన్నవారు ఆ పని చేస్తే, అవి లేనటువంటి వారు రుద్ర నమక స్తోత్రములు, శివ అష్టోత్రములు, శివనామములు తలంచుకుంటూ వారు కూడా ఆ విధంగానే ఆరాధించాలి. అందుకే వేద విజ్ఞానం మనందరిది. దాని యొక్క ప్రయోగములు, అధ్యయన అధ్యాపనలు ఎవరు చేసినా విజ్ఞానం మనందరిది. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రవచన రూపంలో మనం ఈ 11 రోజులు శివుడంటే ఏమిటో, రుద్రుడంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇది నిజంగా మనకి శివ సాక్షాత్కారమే లభింపజేసి అనుభూతికి వచ్చిన విషయం. మన మనస్సులన్నీ ఆ పరమేశ్వరుడు మన దేశానికి, మన ధర్మానికి పుష్టిని కలిగించాలి, పీడలు లేని స్థితి కల్పించాలని ఇక్కడ ఒక్కసారి కోరుకుంటే ఇంత సామూహికమైన ప్రార్థన తప్పకుండా పరమేశ్వరుడు వింటాడు, మన ధర్మానికి రక్షణ కల్పిస్తాడు. అందుకే ఇక్కడ ఈ ప్రభరామహేమతిం అనే భావనతో ఏం చెప్తున్నాడు, ఈ మంత్రం చదివితే అనుగ్రహిస్తానని మాత్రమే కాదు, చదవవలసిన వాళ్ళు చదవాల్సిందే, మిగిలిన వాళ్ళకి ప్రభరామహేమతిం మన బుద్ధితో ఆయన పట్టుకుందాం. బుద్ధికి దొరుకుతాడు భావగమ్యుడు. అలా పట్టుకుంటే చాలయ్యా, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతరం. గ్రామం అంటే మనం ఉన్న చోటే కాదు, మన శరీరమే గ్రామం. ఇంద్రియ గ్రామములన్నీ ఉన్న పెద్ద గ్రామం కదా, ఇందులో ఉన్న విశ్వం బాగుండాలి అన్నా, ఇది పుష్టి కలిగి పీడలు లేకుండా ఉండాలన్నా మన బుద్ధి ఆయన్ని పట్టుకోవాలి. మన బుద్ధి ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఆ బుద్ధి ఉన్న విశ్వం అంతా బాగుంటుందండి. ఈ శరీర గ్రామంలో ఉన్న విశ్వం అంటే ఇది ఏది వింటోందో, ఏది అంటోందో, ఏది కంటోందో, అవన్నీ కూడా వీడు శుభంగా ఉంటాయి. ఈ వీడి ఒంటితో సంబంధం ఉన్నటువంటి 4 కాళ్ళ వాళ్ళు, 2 కాళ్ళ వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఇది చెప్పి, ఓ స్వామి, మృడానో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే, నీకు నమస్కరిస్తున్నామయ్యా స్వామి అని చెప్పి, నీ వల్ల శం యోహో ఈ రెండు మాకు కలుగుతాయని చెప్తున్నారు. యచ్చంచయోశ్చ మనురాజజే పిత తదశ్యామ తవ రుద్ర ప్రణీతవు. శంచ అంటే సుఖభోగములు అని అర్థం, యోశ్చ అంటే దుఃఖమోచనము అని. ఆనందం రెండు విధాలు, ఒక సుఖం రావడం ఒక ఆనందం అయితే, దుఃఖం పోవడం మరొక ఆనందం. అలాగే శంచ అంటే మనం అనుభవించే సుఖములు, యోశ్చ అంటే దుఃఖ విమోచనం. దుఃఖ విమోచనం అంటే అజ్ఞానమోచనం అంటే కైవల్యం. ఈ రెండు ఇవ్వగలిగేటువంటి వాడు. అందుకే ద్విబర్హాహా అని మరొకతోడు చెప్తున్నాడు. వీటన్నిటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓ స్వామి, నువ్వు మా తండ్రి అయినటువంటి మనువు చేత నమస్కరింపబడినటువంటి వాడవు, ఆయన వలే నిన్ను మేము నమస్కరిస్తున్నాం అంటున్నారు ఇక్కడ. మనురాజజే పిత అంటే అర్థం, మనువు నిన్ను నమస్కరించాడు, నీ వల్ల శక్తిని పొందాడు, నీ వల్ల ఆయన ఈ రెండు సుఖాలు పొందాడు, అందుకు మేము దాన్ని అనుసరిస్తున్నాం. ఇది చాలా గొప్ప విశేషం అండి. మనువు, మనం ఎలా బతకాలో చెప్పినవాడు మనువు.
అందువల్లే మానవులం అయ్యం మనం. ఈ మనువు వేదము చెప్పిన ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని మనకి స్మృతిగా అందజేశాడు. స్మృతి అంటే స్మరించుట, శృతి చెప్పిన దాన్ని స్మరించేది స్మృతి. శృతి ఏ ధర్మాలు చెప్పిందో దాన్ని స్మరిస్తుంది. అందుకే స్వయంభూ మన చక్రవర్తి మొదట ధర్మశాస్త్రం రచించినటువంటి వాడు. దాన్ని అనుసరించి మనం పశువులం కాకుండా మనుష్యులమయ్యాం. అలాగ మా అందరికీ ఆది అయినటువంటి ఆ మనువు ఉన్నాడే, ఆ మనువు నిన్ను ఆరాధించి శమ్యోహో ఈ రెండింటినీ పొందాడయ్యా, అందుకు మేము ఆయన మార్గాన్ని అనుసరించి నిన్ను నమస్కరిస్తున్నాం. అశ్యామ అంటే నీ అనుగ్రహాన్ని మేము కూడా పొందుతున్నాం. మనువుని ఆదర్శంగా తీసుకుని అతడు నిన్ను ఆశ్రయించి ఎలా సుఖాలు పొందాడు, మేము అదే విధంగా సుఖాన్ని పొందుతున్నామని. మానో మహాంతము తమాను అర్భకం. ఇందులో అర్థం ఏంటంటే, స్వామి మమ్మల్ని రక్షించు, మా సంతానాన్ని రక్షించు, సంతానాలను వృద్ధి చెయ్యగలిగే మా సంతానాన్ని రక్షించు, అదొక విశేషం. అంతేకాదు మా యొక్క తల్లిదండ్రుల్ని రక్షించు. మానోవధి పితరం మోత మాతరం. మా తండ్రిని సంహరించకు, మా తల్లిని సంహరించకు అని చెప్పి మా ప్రియమైన తనువులను సంహరించకు, హింసించకు అన్నాడు. ఇది ఎన్ని వేదాంతపు కబుర్లు చెప్పినా ప్రతివాడు తనవారు బాగుండాలనుకుంటాడు. అవునా కాదా చెప్పండి సిన్సియర్గా, తనవారు బాగుండాలని. ఎంత వేదాంతం విన్నా మా అబ్బాయి గారికి ఉద్యోగం దొరకలేదండి, ఏం చేయాలంట, బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి కూడా అంటే అర్థం మానవుడిలో సహజంగా ఉంటుంది. ఇది ఉండడం వల్లే విశ్వం రక్షింపబడుతూ ఉంటుంది. తన వారి క్షేమం కోరుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. వేదం కోరుకోమంది, కోరుకుంటోంది, అదే విశేషం. దీనికి ఏదో ఆత్మపరమైన అర్థాలు తీసి బట్టదలకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం నేనేం చేయను. దీనికి అదే అర్థం తీసుకుంటా. ఎందుకంటే మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం తప్పు లేదు గనక, పైగా శివుడు అనుగ్రహం లేకపోతే వీళ్ళెవరూ బాగుండరు గనక, పైగా వీళ్ళు బాగున్నారు అంటే శివుడు చల్లగా చూశాడని అనుక్షణం ఆయన అనుకునే అవకాశం నాకు వస్తోంది గనక నేను ఇదే అడుగుతాను. అందరం అదే అడుగుతాం అవునా కదా. మన వాళ్ళందరినీ చల్లగా చూడమని అడగడంలో తప్పేమీ లేదు. ఈ విధంగా ఇంత చక్కగా కోరుకుని స్వామి తన ఏ నా సంతానమునందు ఆయుషి నా ఆయువునందు గోషు అశ్వేషు ఆవుల యందు గుర్రముల యందు వీరుల యందు వీరందరి యందును ఉండి వారిని హింసించకుండా కాపాడవయ్యా అని ఇక్కడ అడుగుతున్నారు. కేవలం నేను అని నా కుటుంబమే కాదు, నాది ఈ దేశం అంటే ఈ దేశాన్ని కాపాడే వీరుల యందు కూడా పరమేశ్వరుడు నుండి రక్షిస్తాడు అని. ఇక్కడ నిన్న మనం అనేక వస్తువులు చెప్పుకుని అన్ని వస్తువుల యందు పదార్థముల యందు జీవుల యందు ఉన్న రుద్రుడు నన్ను రక్షించుగాక అని భావాన్ని ఒకవైపు గ్రహించాం. అంతేకాదు అన్ని జీవుల యందు అన్ని వస్తువుల యందు ఉన్న పరమాత్మ ఆ అన్ని వస్తువులను అన్ని జీవులను రక్షించుగాక అనే భావాన్ని మనం తీసుకోవాలి, అది విశేషం. అందరి యందు ఉన్నవాడు అందరినీ కాపాడాలి. సైనికుల యందు ఉన్న రుద్రుడు తద్వారా మనల్ని కాపాడాలి అనడం కాదు, ఆ సైనికుల యందు ఉన్న రుద్రుడు ఆ సైనికుల్ని కాపాడాలి అని మనం కోరుకోవాలి. ఇలా ప్రతి వస్తువునందు ఉన్న రుద్రుడు వాటిని కాపాడుతూ వాటి వల్ల మనకేం ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతూ ఒకరికొకరు సౌమనస్యంతో ఒకరినొకరు కాపాడుకుంటూ ఒకరికొకరు ప్రేమగా శివంకరులై ఉండాలి. అదే శివోనస్సుమనాభవ, ఒకరికొకరు సుమనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరు సౌమనస్యం సుముఖత్వం స్నేహం. అంతేగాని కలుస్తూనే ఏం దెబ్బలాట పెట్టుకుందామా అనే దుస్థితి రాకూడదు. పరస్పరం ఒకరికొకరు, అంతేగాని సమాజంలో రకరకాల సమూహాలుగా విడిపోయి ఒకడంటే ఒకడికి భయంకరమైన పరిస్థితులు రాకూడదు. మనలో మనమే విడిపోయి మానవుడు మానవుడిని హింసించుకోవాలనేటువంటి ఆసురీ బుద్ధులు పెచ్చి పెరుగుతున్న ఈ రోజుల్లో రుద్ర యొక్క భావన మనకు చాలా అవసరం. శివోనస్సుమనాభవ, అది విశేషం. ప్రపంచంలో ప్రతి వారిలో అంతర్యామయ్యి ఉండే ఈశ్వర శుభంకరుడివై మాకు సౌమనస్య స్థితిని కలిగించవయ్యా. ఆ సౌమనస్య భావమే పరస్పర సహకారం, పరస్పర ప్రేమ, బ్రతుకు బ్రతకనివ్వు అనేటటువంటి సౌమనస్య భావన మనకు కలిగినప్పుడు ఏ ప్రమాదాలు ఉండవు, ఏ తీవ్రవాదాలు ఉండవు, ఏ ఉగ్రవాదాలు ఉండవు. అందుకు పరమేశ్వర నీవు నీ సౌమ్యమైన మంగళకర స్వరూపాన్ని ఆరాత్తే గోగ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మేతే అస్తు అని ఇక్కడ చెప్తున్నారు. సుమ్న అంటే సౌమ్యమైన శుభంకరమైనటువంటి నీ యొక్క దివ్యస్వరూపము ఆరాత్తే మా ముందు ఉండుగాక. ఆ స్వరూపమే గోఘ్న పురుషఘ్న క్షయద్వీరాయ.
ఇక్కడ చూడండి, గోవుల్ని హింసించేవాడు, పురుషుల్ని హింసించేవాడు, వీరుల్ని హింసించేవాడు అని మూడు చెప్పాడు. అక్కడ గోవుల్ని రక్షించేవాడు ఇవన్నీ చెప్పి ఇక్కడ హింసించేవాడు. అంటే గోవుల్ని హింసించేవాడు పరమేశ్వరుడు అయితే మరి గోరక్షకుడు అని ఆయన ఎందుకండి అనాలి? అంటే ఆ గోవులు కూడా లేకుండా చేసుకునే పాపం మన దగ్గర ఉంటే ఘోర రూపమైనటువంటివి ఆక్రమించుతాయి. అందుకే మనం ధర్మంగా సౌజన్యంగా బ్రతకగలిగినప్పుడు ఆ ధర్మంతో గోవుల్ని రక్షించుకోగలం. ఇది ఒక అర్థం. ఇక్కడ మనం వేదాంత అర్థం తీసుకోవాలి. గోఘ్న, పూరుషఘ్న, క్షయద్విరాజ, ఈ మూడు ఏమిటంటే, మళ్ళీ వైదిక సంప్రదాయం ప్రకారమే నేను చెప్తున్నాను, మరి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. గోవులు అంటే ఇంద్రియములు, పురుషుడు అంటే జీవుడు, వీర అంటే పాపములు. ముందే చెప్పుకున్నాం మనం, మనల్ని బాధించే పాపములు. ఈ మూడు పోతేనే కైవల్యం. అప్పుడే సుమ్నతే అస్తు ఆరాత్తే, నీ యొక్క సౌమ్య రూపం మా ముందున్నది అంటే అర్థం. ఈశ్వర సాక్షాత్కారం కలగాలి అంటే ఈ మూడు పోవాలి. ఇంద్రియములే నేనేటువంటి భ్రమ పోవాలి, అదే గోఘ్న. జీవుణ్ణే నేను అనేటువంటి భ్రమ పోవాలి, అదే పూరుషఘ్న. ఈ రెండు పోవాలంటే ఈ రెండు నేననుకునే అజ్ఞానం ఏ పాపం వల్ల వస్తుందో ఆ పాపం పోవాలి, అదే క్షయద్విరాయ. ఈ మూడు జరిగే ఎప్పుడో ఆరాత్తే సుమ్నం, నీ యొక్క సౌమ్యమైన పరిపూర్ణమైన స్వరూపమే నాకు గోచరిస్తున్నది, సర్వం శివమయం అనే స్థితి దేహాత్మ భ్రాంతి తొలగిన వాడికి కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి చూపిస్తున్నారు. ఆ స్థితి కలగాలంటే ప్రభరామహే మతిం, మతిని ప్రభరామహే. అంతేకాదు బుద్ధటు వెళ్ళాలంటే మనస్సుతో లింకు పెట్టుకున్న మరొక పరికరం మన దగ్గరుంది, అదే మాట. ఆ మాట ఆయన్ని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి అంటే గుండె లోతులో పట్టుకో ఆయన్ని. స్తుహి శృతం గర్త సదం యువానం, గర్త సదం లోతైన గుహలో ఉన్నవాడిని స్తుహి ఓ మనస్సా స్తోత్రము చెయ్యు అని చెప్తున్నారు. ఇలా మనం మనసుకు చెప్పుకుంటే వేదమాత మనకు చెప్తోంది స్తుహి స్తోత్రం చేయి, అదే నీకు దిక్కు. శివేన వచసాత్వాగిరి సాక్షావదామసి మొదటి అనువాకంలో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. స్తుహి స్తోత్రం చేయి. ఎవరినండి నాకు తెలియదే, తెలీదా? మొత్తం 10 అనువాకాలు విన్నాకు తెలియదు ఎవడైనా అంటాడా అండి? అందుకే శృతం అని చెప్పింది. శృతం అంటే వెల్ నోన్ అని అర్థం. వెల్ నోనా, అవునా కాదా? ఇంతవరకు విన్నాక ఎక్కడ పెడితే అక్కడే కనబడిపోయాడు కదా. అందుకే ఆబాల గోప విదిత, అది విశేషం. ఆయన శాసనం ఎవరు ధిక్కరించలేరు కనుక సర్వానుల్లంఘ్య శాసన. ఏంటంటే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారంటే అమ్మే అయ్య మర్చిపోవద్దు. అబాల గోప విదిత అంటే ఏమిటో శృతం అన్నా అదే అర్థం. శృతం అంటే వెల్ నోన్, వెల్ నోన్ అయిన వాడిని అంతటా స్తోత్రం చేయాలా? వెల్ నోన్ కనుక నీలోనూ ఉన్నాడు కనుక వెల్ నోన్ బాగా తెలుసుకో. ఎక్కడ? గర్త సదం గుహలో ఉన్నవాడు. ఏ గుహ? హృత్పుండరీకం హృద్గుహ నిహితం గుహాయాం, ఆ లోతైన చోటున్నాడండి, అంత లోతుగా ఉన్నాడు. అందుకే ఆ లోతులకి వెళ్ళు, అంతర్ముఖుడవై ఆ గర్తసదం అయినటువంటి ఆ స్వామిని శృతం అంతటా ఎలా ఉన్నాడో నీలోనూ అలాగే ఉన్నాడు. అందుకే శృతం గర్తసదం ఎలా ఉన్నాడు? యువానం, యువకుడై ఉన్నాడు అక్కడ. అంటే స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహాన్ని అక్కడ వర్ణిస్తున్నారు. అది దివ్యమైనది. నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం, నిత్య యవ్వనుడు. మన ఎంత వృద్ధులమైనా ఆయన యవ్వనుడే. మన ముత్తాతల ముత్తాతల కురుచుకున్న ఆ శివుడు మన తర్వాత తరాలు కురుచుకున్నప్పుడు కూడా యవ్వనుడే. అంత నిత్య యవ్వన స్వరూపుడు త్రిపుర సుందరి ప్రాణపతి అయినటువంటి సుందరేశ్వరుడు యువానం అక్కడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా గుహలో అంటే మృగన్న భీమం ఉపహప్తముగ్రం, ఆయన ఉగ్రమై ఒక మృగము వలె ఉన్నాడు. అది ఎలాగో ఉపహత్నం ఏదో

0: అటువంటి సింహం పూర్తి శక్తితో ఉంది, ఉపహత్నం అయినటువంటి ఆ సింహాన్ని నమస్కరించు. అయితే ఆయన యువాను, ఆ యువం అయినటువంటి ఆ సింహం అది ఆనందింపజేస్తోంది మనల్ని. ఎక్కడుంది, ఎంత దయతో వచ్చి కూర్చుంది ఆ గుహలో. ఆయన యువకుడైనా జరిత్రే అంటే క్షీణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో, అది విశేషం. జరిత్రే జీర్ణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో ఆ రుద్రుడు వచ్చి కూర్చున్నాడు. అందుకు అతడు నిత్య యవ్వనుడు, ఇది జీర్ణ లక్షణం కలిగినటువంటిది. అతడు శాశ్వతుడు, ఆయన్ని నమస్కరించు. అయినా శివుణ్ణి సింహమా, సింహం అంటారా? మృగం అనే మాట వేశారు. మృగం అంటే అత్యంత భీకరమైనది అని అర్థం. మీరు సింహం అనొచ్చు, శరభేశ్వరుడు అనొచ్చు. శరభం అని మహామృగం ఉంది, అది శివుని యొక్క స్వరూపం. ఇది మహామృగం, ఇది అందుకు శరభాన్ని కూడా మనం స్మరించవచ్చు. శివుని యొక్క శరభావతారం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. లేదా మొదటి నుంచి విష్ణువునే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ నరసింహం అనుకున్నా సందేహం, మనకేమీ పర్వాలేదు. కానీ రుద్రుని యొక్క శరభస్వరూపం మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని మనం ఇక్కడ తలంచుకుంటూ ఉన్నాం. శరభు అంటే అర్థం క్షీణ లక్షణము కలది, క్షీణింపజేయునది అని అర్థం. అందుకే బాణానికి శరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది శీర్యతే, వెళ్ళి శీర్ణము చేస్తుంది గనక, శీర్ణము చేయించే లక్షణం ఉంది గనక దానికి అది శరము అన్నారు. దాని యందు భాషించేవాడు శరభ అన్నారు. అందుకే క్షీణ లక్షణము కలిగిన దేహమునందు నిత్యము ప్రకాశించేది ఏదో అది శరభ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే ఈ ఇంద్రియాది శరములతో కూడుకున్నటువంటి ఈ దేహమునందు భాతి ప్రకాశతే ఇది శరభ. అలాంటి శరభేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానించాలి. శరభుణ్ణి తలంచుకుంటే శత్రుబాధలుండవు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో సింహముంది నాకు భయం లేదన్నారు. అయ్యా ఇంట్లో డాబర్ మ్యాన్ ఉంటే ఇంటి యజమానికి భయం లేదు, వెళ్ళేవాడికి భయమేమో. అలాగే మన గుండె గుహలో సింహాన్ని పెంచుకోండి, ఎంతో ఆనందం. సింహం గుహలో ఉంటే ఒక్క నక్క అక్కడికి చేరదండి. అందుకే శివుణ్ణి చిత్తంలో చూసుకుంటే ఒక్క దుర్బుద్ధి అక్కడ పుట్టదు, అక్కడికి వెళ్ళదు. అందుకే ఆ లోపల సింహం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. పైగా సింహం నిద్రపోతుందిలే అని ఎవడు వెళ్ళలేడు. అక్కడది యువానం ఉపహత్నం ఉగ్రం, ఉగ్రంగా పూర్ణ శక్తులు బయటపెట్టి ఉంది. అది ఉగ్రం అంటే అర్థం, ఉగ్రం అంటే భయంకరం అని అర్థం కాదు, తన పూర్ణ శక్తులను బయట పెడితే ఉగ్రం. సూర్యుడిని చండు అని ఎప్పుడు అన్నారు, తనకున్న ప్రకాశం అంతా బయట పెడితే చండు అయ్యాడు. అందుకు ఉగ్ర అంటే పూర్ణ అని అర్థం, మరేమిటో కాదు. పూర్ణ స్వరూపుడై ఉన్నట్ట పరమేశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో ఒక సింహం ఉంది అని. పంచముఖుడు అని శివునికి పేరు, అంటే ఐదు ముఖాలు ఉన్నవాడని. సింహానికి కూడా పంచముఖం అని పేరు. అయితే అక్కడ పంచకి ఇక్కడ పంచకి అర్థం వేరు. అక్కడ పంచ అంటే విస్తారము అని అర్థం, ఇక్కడ పంచ అంటే ఐదు. అందుకే ఏ అర్థం తీసుకున్నా ఇక్కడ కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనొస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖోస్తి మే కుతోభీ. అయ్యా ఈ లోపల ఉన్న సింహం ఉందే, ఆ సింహం లేడిని చేత్తో పట్టుకుంది, ఇప్పటికే పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పులిని చంపేసింది, అలాంటి చరిత్ర దీనికి ఉంది. అలాంటి సింహం నా గుండెలో ఉంటే నాకు భయమే ఉందయ్యా అని చెప్పాడు. అంటే శివుడు మృగహస్తుడు, గజాసురుడు వ్యాఘ్రాసురుడు మొదలైన దాక్షులను సంహరించాడు అని ఆయన చక్కగా పోల్చి చెప్పారు. అలాంటి పంచముఖుణ్ణి హృదయంలో ఉంచుకుంటే భయం లేదు అనే విషయాన్ని ఆయన్నే నిత్యం స్తోత్రం చేయమని చెప్పి
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునరియ తమిళోసి. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమశివాయ.
2: మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో రెండవది

ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శ్రీశైలం, అందులో మల్లికార్జున స్వామి. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులైనటువంటి కుమారస్వామి, గణపతి వీళ్ళిద్దరికి కూడా వివాహం చేద్దాము అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎవరికి వాళ్లే ముందుగా తమ వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ లాభం లేకపోయింది, ఎవరూ పట్టువదలలేదు. దాంతో కుమారులిద్దరిని పిలిచి, ముందుగా మీలో భూప్రదక్షిణ ఎవరు చేసొస్తారో వాళ్లకి ముందుగా వివాహం చేస్తాము అన్నారు. ఆ మాట వినగానే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి బుర్రమని బయలుదేరి వెళ్లిపోయాడు. కాని వినాయకుడు మాత్రం భారీ శరీరంతో కదలలేక తన యొక్క తెలివితేటలతో ఆలోచించినటువంటి వాడై తన మాతాపితృదేవులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ 3 సార్లు పరిరక్షణ చేసి నమస్కారం చేసి, తండ్రి, జననీ జనకులకు 3 సార్లు ప్రదక్షిణం గనక చేసినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతోంది కదా, నేను ఆ పని చేసి వచ్చాను అన్నాడు. అతని యొక్క బుద్ధి కుశలతకు సంతసించి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా వినాయకుడికి సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరితోనూ వివాహం జరిపించారు. కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికీ వినాయకుడి వివాహం కాస్త జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగింది అని అలిగాడు కుమారస్వామి. దాంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయి కైలాసం చేరాడు. ఆ కైలాసం మీద నుంచి శ్రీశైలానికి వెళ్లాడు. శ్రీశైలం వెళ్లినటువంటి ఆ కుమారస్వామి అక్కడి నుంచి ఇక రాను అని భీష్మించు కూర్చున్నాడు. తల్లిదండ్రులు నారదుడితో కుమారస్వామికి తిరిగి తమ దగ్గరకు రావలసిందిగా వర్తమానం పంపించారు. కాని కుమారస్వామి మాత్రం వినలేదు. అయితే కుమారుణ్ణి వదిలిపెట్టి ఉండాలి అంటే పార్వతీదేవికి చాలా కష్టమనిపించింది. అందుకని కుమారుణ్ణి వదిలిపెట్టి ఉండలేక పార్వతీదేవి అక్కడికి వచ్చింది. ఆవిడ వెనకాలే పరమేశ్వరుడు కూడా వచ్చాడు. కుమారుడు మాత్రం శ్రీశైలం నుంచి తిరిగి రాను అన్నాడు. చేసేది ఏమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయేటటువంటి మార్గం కూడా తెలియక పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా శ్రీశైలానికి వచ్చేశాడు. పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనేటటువంటి ఒక రాజుండేవాడు. అతడు చాలా ధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ రాజుగారికి ఒక కుమార్తె కలిగింది. ఆవిడ పేరు చంద్రావతి. ఆ పిల్ల పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఎలాగైతే చివరికి శత్రురాజులందరినీ ఓడించి తాను విజయం సాధించాడు ఈ చంద్రగుప్త మహారాజు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరంగానే ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నటువంటి 16 సంవత్సరాల బాలిక ఒక ఆవిడ కనిపించింది. ఆ పిల్ల చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనసు ఇంకా నిలవలేదు. గబగబా పోయి ఆ పిల్లని పట్టుకున్నాడు. ఆ పిల్ల వదిలించుకుని పారిపోయింది. వెంటపడ్డాడు మహారాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతోంది. తన కన్న కుమార్తె వెంటే పడుతూ ఉన్నాడు తండ్రి. భర్తను వారించడానికి ప్రయత్నించింది, లాభం లేకపోయింది. బాలిక మందిరంలో చివర భాగానికి వెళ్లి పక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి కృష్ణానదిలో దూకాలి అని ప్రయత్నం చేసింది. ఆ నది 2 పాయలుగా చీలిపోయింది. వెనక నుంచి రాజు తరుముకుని వస్తూ ఉన్నాడు.
చేసేదేం లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శాపం పెట్టింది. మరుక్షణంలో రాజుగారు కాస్త పచ్చని బండరాయిగా మరి ఆ కృష్ణానదిలో పడ్డాడు. అందుచేతనే శ్రీశైలంలో కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు పచ్చగా కనిపిస్తుంది అంటారు. రాకుమారి ఇంటి నుంచి బయటి వచ్చేసింది. పర్వత శిఖరం మీద వెలిసినటువంటి ఆ శివలింగాన్ని నిత్యము అర్చించడం మొదలుపెట్టింది. ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడు ఈశ్వరుడి నామస్మరణే. సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వరునే ధ్యానిస్తూ ఉంది. ప్రతి నిత్యము కూడా ఆ దేవుడికి సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి మల్లెపూలతో అర్చన చేస్తూ ఉన్నది. ఆ మల్లెపూలతో ఆయన్ని అలంకరిస్తూ ఉన్నది. ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి ఆ స్వామి మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు. శ్రీశైలము అనేది దివ్యక్షేత్రం. కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండటమే శ్రేష్టము అని సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పాడు. శ్రీశైలానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకడు. అయితే తన భార్య అయినటువంటి భ్రమరాంబ అష్టాదశ శక్తిపీఠాలలోనూ ఒకటి. ఇలాంటివి దేశంలో మొత్తం మీద మూడే ఉన్నాయి. అంటే జ్యోతిర్లింగము, శక్తిపీఠము రెండూ కలిసి ఉన్నటువంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం. ఇక్కడ ఉండేటటువంటి వాడు భ్రమరాంబ మల్లికార్జునుడు. అలాగే కాశీ, అక్కడ విశాలాక్షి విశ్వనాథుడు. ఉజ్జయినిలో మహాకాళి మహాకాళేశ్వరుడు. ఈ మూడింటిలోనూ కూడా శ్రీశైల క్షేత్రము అనేది అతి ముఖ్యమైన.

0: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Karmashaka, Adhyayam 3.
1: Atha Tritiyo Adhyayah
2: Om Samidhagnindu Vasyata Ghateir Bodhayata Tithim Asmin Havyaju Hotana Susamidhaya Shochishe E Ghritanti Vranju Hotana అగ్నయే జాతవే ఏదిశే తంత్వా ఆసమిద్భిరంగిరో ఘృతేనావర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్యా ఉపత్వాగ్నే హవిష్మాతీర్ఘృతాచీర్యంతు హర్యత జుషస్వాసమిధో మమ భూర్భువస్వర్ద్యౌరివ భూమ్నా భూమిరివ వరిమ్నా తస్యాస్తే పృథివిదేవ యజని పృష్ఠేగ్నిమన్నాదమన్నాద్యాయాదాధే ఆయంగో వృష్ణీరక్రమీదసాదన్మాతరం పురః పితరం చ ప్రయన్ స్వాహ అంతశ్చారతిరోచనాస్య ప్రాణాదాపానతి వ్యఖ్యన్మహిషో దివం త్రిజ్ఞశద్ధామవిరాజతి వాక్పాతంగాయాధీయతే ప్రతివస్తోరహద్యుభిః అగ్నిజ్యోతిషంత్వా వాయుమతీం ప్రాణవాతీం స్వర్గ్యాగ్స్వర్గాయోపాదధామి భాస్వాతీం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహ సూర్యజ్యోతిషంత్వా వాయుమతీం ప్రాణవాతీం స్వర్గ్యాగ్స్వర్గాయోపాదధామి భాస్వాతీం సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహ సజూర్దేవేన సవిత్రా సజూరాత్కేంద్రావత్య.

ృంధరేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద

ఇంద్రియేణ్యాచారేణమింద్రియేణ్యాచారేణ భాషేణమింద్రియేణ

ఏనం పునఃప్రయుక్తేందోరు వర్యావచ్చే ఇంద్రవాయవోగ్రవాయవ్యాగతనే సప్తమేహం చక్రోగ్రవాయవ్యాగతనే సప్తమేహం చక్రోగ్రవాయవ్యాగతనే సప్తమహత్వ

ప్రజాపదర్గామయ్యే ప్రజాయేతంసారమశ్చక్కమాహరేనా ప్రజాయ జయ కామయేత ప్రజాయ

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

పశుమచ్చి భాగం ప్రగోధాయపరాశం భక్తిగోధయ పరిపాపం పురే షగోషయ ఆజ్యం మజ్జాగోషయత్వమగ్రగోషో విభవాత్మే రంజన పరగంధాదిగోద్వారజాహే.